0: అస్సలాము అలైకుమ్ అండ్ అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబరకాతుహు. సలామునా అండ్ సలామునా నీకు హిలి ఇహ్తిరామాత్. ఔ బలహాడి రజియత్ మినా మొహబ్బతునా.
1: హే గమ్ హోతే హై దీవానగి కే దీవానగి కే
0: జమంగ్ లఖవామ్ ఇయన్ కే ద ఎఫ్ఎం 94 రేడియో దిల్బర్ సవాబే లఖవామ్ especially the liakatali majbur la khwa dar kench ke ji yowar bia. Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. Zama salam pa uchat awaz sarakhle yani ke mala pa uchat awaz bani jawab rakwe khaji. Well, جناب ټول مسافر ته سلامونه, ټول کلیوالو ته سلامونه, ټول سوابه ته سلامونه, ټول کی پیکې ته سلامونه, ور سره ټول پاکستان ته سلامونه, یعنی کی سلام پاکستان.